0: check out the 2XX community events calendar. Find out what's happening around town, or on the flip side, tell everyone when you have an event coming up. Just go to the 2XX website at 2XXfm.org.au and submit your event details. It's easy, it's free, it's people powered. 2XX, supporting our community.
1: The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.32XX. Please stand by for the Indian subcontinent program, Telugu. తెలుగు శ్రోతలకు లక్ష్మణ్ ప్రసాద్ నమస్కారం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రసారిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో వీ హ్యావ్ ఎ బిగ్ ప్రోగ్రామ్. ఇనిషియలీ ఐ హ్యావ్ ద భక్తి గీతం, దాని తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్, దాని తర్వాత వి విల్ టాక్ టు వన్ ఆఫ్ ద

మీకు ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు రుద్రా గారు పాడిన పాట ఒకటి, ఐ విల్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ ఫర్ యూ ఆన్ రిగార్డింగ్ సెన్సెస్.

0: అమేజింగ్ రుద్రా గారు, మీరు అద్రీచ్ చేశారు. వీ కాంట్ బిలీవ్ యు ఆర్ డూయింగ్ సచ్ ఎ గ్రేట్ జాబ్. లిరిక్స్ వేర్ ఫెంటాస్టిక్ టు ద పాయింట్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్. దీన్ని ఏబిఎస్కి పంపించి ఐ థింక్ యూ షుడ్ బి రికగ్నైజ్ ఫర్ ద సర్వీసెస్ యూ హవ్ రెండర్డ్ టు దెమ్. బిఫోర్ ఐ మూవ్ ఫర్దర్, మీకు ఐ టోల్ యూ మీకు అనౌన్స్మెంట్స్ ఉంటాయని. ముఖ్యంగా 21వ తారీఖు శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం. బట్ గూగుల్ చేశారంటే ఇట్ సేస్ 28th of August. బట్ ఆ రోజు వచ్చి పౌర్ణమి వచ్చింది. జనరలీ వరలక్ష్మి వ్రతం పౌర్ణమి రోజు చేయరు. ఆ రోజు రక్షాబంధన, దాన్ని జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. ఎవరెవరు జంధ్యాలు మార్చుకుంటారో వాళ్ళకి జంధ్యాల పౌర్ణమి అంటారు. అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి దే నార్మలీ డోంట్ డూ వరలక్ష్మి వ్రతం ఆన్ ద డే. సో కంచికామకోటి పీఠం వాళ్ళు కూడా దే హ్యావ్ రిలీజ్డ్ ప్రెస్ స్టేట్మెంట్ రీసెంట్గా సెయింగ్ దట్ 21st ఈజ్ ద డే దట్ యూ షుడ్ హ్యావ్ ద దాని ఏమంటారు మన సారీ వరలక్ష్మి మహావ్రతం. సో అది కాకుండా మీకు ఇవాళటి కార్యక్రమంలో ఇంకోటి అనౌన్స్మెంట్ ఏంటంటే రక్షాబంధన్ వచ్చి 28th, అది ముందే చెప్పాను మీకు. కృష్ణ జన్మాష్టమి వచ్చి 4th. దాని తర్వాత గణేష్ చతుర్థి వచ్చి 14th. ఆ రోజే గౌరీ గణేష్ అంటారు, గౌరీ పూజ చేసే వాళ్ళు కూడా ఆ రోజు పూజ చేయొచ్చు. దాని తర్వాత పితృపక్షం వచ్చి 26 సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. సో పితృపక్షం తర్పణాలు ఆ రోజు మొదలవుతుంది. ఆ పితృపక్ష తర్పణాలు ఎవరైనా వదలాలనుకుంటే ఆ 15 రోజుల్లో ఎప్పుడైనా వదలచ్చు, ఆ నెక్స్ట్ అమావాస్య దాకా. సో ఇప్పుడు ఇంకొక రికార్డింగ్ విందామా అబౌట్ ద ఏబిఎస్ సెన్సస్.
1: మీరు ఇంట్లో ఏ భాష మాట్లాడతారు?
2: మా ఇంట్లోనా? తెలుగే. అది మీకు తెలుసు, మాకు తెలుసు, మరి పార్లమెంట్ లో వాళ్ళకి తెలుసా?
3: అందుకే మరి ఆస్ట్రేలియన్ సెన్సస్ లో లాంగ్వేజ్ స్పోకెన్ అట్ హోమ్ అని అడిగితే
2: తెలుగు.
1: మనము ఆస్ట్రేలియాలో ఉన్నా
2: మన తెలుగు మన గుండెల్లో ఉంటుంది.
3: ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారా?
2: అయితే సెన్సస్ లో కూడా తెలుగు అని నమోదు చేయండి.
0: అది వచ్చి తెలుగు బడి స్టూడెంట్స్ చేశారు. ఐ అప్రిషియేట్ ద పేరెంట్స్ హూ టుక్ ద ఎఫర్ట్ ఆఫ్ పుట్టింగ్ ద వీడియో టుగెదర్ అండ్ ఐ డిసైడెడ్ ఐ ప్లే ద ఆడియో ఆఫ్ ఇట్. ఐ కాంట్ షో యూ ద వీడియో బట్ ఐమ్ షూర్ మీరందరూ ట్యాక్ వెబ్సైట్లో చూసింటారు దాన్ని. అండ్ ఐ డిసైడెడ్ టు ప్లే ఇట్ అప్ సో దట్ పీపుల్ ఆర్ అవేర్ దట్ తెలుగు బడి ఈజ్ ఆల్సో డూయింగ్ గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ పుట్టింగ్ గ్రేట్ లెన్స్ టు ఎన్ష్యూర్ దట్ తెలుగు ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ లాంగ్వేజ్ ఇన్ ద ఇట్స్ కౌంటెడ్ యాజ్ అ లాంగ్వేజ్ ఇన్ ద ఏబిఎస్ సెన్సస్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద తెలుగు పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ కాన్బెరా అండ్ అక్రాస్ ఆస్ట్రేలియా. చివరిగా వీ విల్ లిసన్ టు సమ్ సాంగ్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఈ కార్యక్రమం ఈ చివరి పాటతో సమాప్తం అవుతుంది. వచ్చే వారం ఇదే సమయం 8:30 నుంచి 9 గంటల దాకా 98.32 XXX పీపుల్ పవర్ రేడియో స్టేషన్ పైన ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.